నువ్వు జోగిందర్, హే కాల జోగిందర్, తర రామ్ర జోగిందర్, హే పాణి ఇమాందర్.